స్తుతి స్తుతి స్తుతి ఆరాధన ఉప్పర్ జాతి హే ఆశిష్ దేఖో నిచి అతి.